ఆహా బాల్యదాట ఆ ఉడుగాట ఇన్ను మాసిల్ల ఆటది సోతో రోషది కచ్చిద గాయవ మరెతిల్ల ఆహా గాయవ మరెతిల్ల. వెంకటేశ్వర స్వామి హాడు మేడం. తిరుపతి గిరివాస శ్రీ వెంకటేశ నీనొలిద మనె మనయు లక్ష్మీ నివాస తిరుపతి గిరివాస శ్రీ